0: స్వయం వందల దేని అశుద్ధ బల యేసు స్వాంశకి నామేన ఫలయౌ
1: ఈ హమలాకే దియాలే హమాకి రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే